ఇఫా మీ అరసుకు చురిటయాం సనమాంకిన్ కోవెంటనం దాన్నే నిస్రితాన్యం వంట్రా కంతున్ మగన్నా హరికరింగ్ పోసరామాన్ పారాంగాలాసే.